మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్పై ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవనామ సంవత్సరం జ్యేష్టమాసం శుక్లపక్షం చవితి మే నెల 20వ తేదీ ఈరోజు బుధవారం. ఈనాటి వనితావాణి మహిళల కార్యక్రమంలో భాగంగా మహిళలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు తదుపరి కొన్ని పాటలు వినవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. అన్నింటికన్నా విలువైనది తిరిగి రానిది సమయం. అంతటి విలువైన కాలాన్ని అనవసరమైన మాటలతో చేతలతో వృధా చేయకుండా విలువైన సమయాన్ని విలువైన పనులకు కేటాయిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఇక ఎవరి ఆనందాలు వారి వారి చేతల్లో వారి వారి ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఈనాటి మంచి మాట.

శ్రోతలు, ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రస్థాన దేశ సాంస్కృతిక సామాజిక చరిత్రలో ఒక మైలురాయి. జూన్ 8, 1936 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమై నేడు దేశంలో 99% మందికి చేరువైన ఈ ప్రసార మాధ్యమం 90 ఏళ్ల స్ఫూర్తిని, వైవిధ్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో కోట్ల మంది గుండె చప్పుడై ప్రతి ఇంటా స్ఫూర్తిని నింపిన మన ఆకాశవాణి ప్రస్థానం 90 వసంతాలు పూర్తి చేసుకుంది. 1936 జూన్ 8వ తేదీన ఆల్ ఇండియా రేడియోగా మొదలై నేడు 90 ఏళ్ల చరిత్రను సంతరించుకున్న మన ఆకాశవాణి కేవలం ఒక వార్తా మాధ్యమం మాత్రమే కాదు, ఎందరో కళాకారులకు, కవులకు, గాయకులకు, చివరికి ప్రతి భారతీయుడి భావోద్వేగాలకు ఒక వారధి. 1936లో ప్రసారాలు మొదలైనప్పటి నుంచి 1957లో అధికారికంగా ఆకాశవాణిగా నామకరణం చేయటం వరకు దీని వెనుక ఎంతో గొప్ప చరిత్ర ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ నుండి స్వామి వివేకానంద బోధనలు, జాతీయ స్ఫూర్తిని రగిలించిన స్వాతంత్ర సమరయోధుల గొంతుక ఆకాశవాణిలోనే వినిపించింది. వార్తలే కాకుండా ఆకాశవాణి ప్రసారం చేసిన లలిత గీతం, భక్తి గీతాలు, నాటకాలు, ఇంకా విద్యార్థుల కోసం ప్రసారాలు ఎంతో మందిని అలరించాయి. ప్రత్యేకించి పండగ సమయంలో శ్రోతలకు, రేడియోలకు అతుక్కునేలా చేశాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ఆదిలాబాద్ వంటి ప్రాంతీయ కేంద్రాల ద్వారా మన భాష, యాస, సంస్కృతి ఎంతో గొప్పగా ప్రతిబింబించాయి. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో 1986లో మొదలైన స్థానిక ప్రసారాలు నేడు ఎఫ్ఎంగా, డిజిటల్ మాధ్యమంగా మారి శ్రోతల మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయి. రైతు నేస్తం, మహిళా కార్యక్రమాలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. సాంకేతికత ఎంత మారినా డిజిటల్ యుగంలో ఆకాశ వాణి తన ప్రత్యేకతను, విశ్వసనీయతను నిలబెట్టుకుంది. నేడు మొబైల్ యాప్ల ద్వారా కూడా ప్రపంచ నలుమూలల ఆకాశవాణి ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ 90 ఏళ్ల ప్రస్థానం ఒక చరిత్ర, ఒక వారసత్వం. ఈ వేడుకల సందర్భంగా ఆకాశవాణిని ఆదరిస్తున్న శ్రోతలకు, శ్రమించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. స్వరం ఒక్కటి, భారతం ఒక్కటి, ఆకాశవాణికి 90 వసంతాల శుభాకాంక్షలు. శ్రోతలు, ఇప్పుడు వినండి ఈనాటి మన వనితావాణి మహిళల కార్యక్రమంలో భాగంగా మహిళలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు.

గ్రామంలోని తల్లి సంతానానికి మార్గదర్శకురాలిగా ఉంటుంది. చిన్నారికి మొదటి గురువు అమ్మే కాబట్టి ఆమె నుంచి అన్ని రకాల విషయాలు అవగాహన చేసుకుంటారు. కుటుంబంలోని ప్రతి స్త్రీ ఏదో రకంగా కుటుంబ అభివృద్ధికి సహాయపడుతుంటుంది. కొంతమంది స్త్రీలు ఉద్యోగం చేసి స్వయం ఉపాధితో డబ్బు సంపాదిస్తుంటారు. మరికొందరు గృహిణిగా ఇంట్లో పనులు చేస్తూ పిల్లలను చదివిస్తూ భర్తకు సహాయకారిగా ఉంటూ పరోక్షంగా కుటుంబ అభివృద్ధిలో పాలు పంచుకుంటారు. స్త్రీ తన సహజ గుణాలైన ఓపిక, కరుణ, వాత్సల్యాలతో అన్నీ తానే భరించి కుటుంబ అభివృద్ధికి కృషి చేస్తుంది. కుటుంబం బాగుండాలని అన్ని పనులు సకాలంలో సక్రమంగా జరుగుతున్నాయంటే దానికి కారణం స్త్రీయే. సమాజ అభివృద్ధిలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది. స్త్రీలు సంపూర్ణ అక్షరాస్యులుగా మారితే సమాజ స్థితిగతులు అర్థమవుతాయి. నేటి సమాజంలో స్త్రీలు పురుషులతో సమానంగా సమాజ స్థాపనకు కృషి చేస్తున్నారు. దురాచారాలు, మూఢనమ్మకాలపై పోరాటం చేస్తున్నారు. స్త్రీలు తమ సంతానాన్ని చదివించి ప్రయోజకులను చేసి సమాజానికి ఉపయోగపడే వారిగా తీర్చిదిద్దుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా పనిచేస్తున్నారు. వరకట్నం లేని సమాజ నిర్మాణానికి ప్రతి స్త్రీ పాటుపడాలి. స్త్రీ కుటుంబానికి, సమాజానికి వారధి లాంటిది. కుటుంబ జీవనం సరిగ్గా ఉంటేనే సమాజ నిర్మాణం బాగుంటుంది.

శ్రోతలు, ఇప్పుడు మన ఇంటి వద్దనే పెంచుకున్నటువంటి కొన్ని రకాల మొక్కలు మరియు వాటి యొక్క ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కలు పెంచాలన్న ఆలోచన ఉన్నా ఎలాంటి వాటిని ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. వాటి నుంచి కాస్త ప్రయోజనము అందితే మరీ మంచిది. మరి అలాంటి మొక్కలు ఏంటా అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కలబంద. ఈ మొక్కకు గాలి శుద్ధి చేసే గుణం దీని ప్రత్యేకత. సౌందర్య సాధనంగాను దీన్ని ఉపయోగించుకోవచ్చు. సారవంతమైన నేలలో కాస్త వెడల్పాటి కుండీలో దీని ఆకును కత్తిరించి నాటుకోవాలి. దీన్ని తగిన వెలుతురులో పెంచుకుంటే ఆరోగ్యంగా ఎదుగుతుంది. అలాగే పుదీనా, దీన్ని పెంచటం కూడా సులువే. దీనివల్ల ఎన్నో ఆరోగ్య లాభాలే కాదు, గాలిని కూడా శుద్ధి చేస్తుంది. పుదీనా పెంచుకోవటానికి మట్టిలో తేమ అవసరమే కానీ నీరు మాత్రం నిలబడకుండా చూసుకోవాలి. పాక్షికంగా నీడ ఉంటే చాలు, పుదీనా ఎంతో బాగా పెరుగుతుంది. ఇంకా చామంతి మొక్క. సిగరెట్ పొగ నుంచి వచ్చే రసాయనాలను గాలిని శుభ్రం చేయటంలో ఈ పూలను మించింది లేదు. గాలి ఎక్కువగా తగిలే ప్రదేశంలో నీళ్లు నిలవని సారవంతమైన మట్టిలో ఈ చామంతి మొక్కల్ని పెంచుకోవాలి. అలానే ఉదయపు ఎండ ఎక్కువ వచ్చే చోట దీన్ని పెట్టుకోవాలి. అలాగే పీస్ లిల్లీ, ముదురు ఆకుపచ్చ ఆకులతో నీడ పట్టున పెరిగే మొక్క ఇది. ఎప్పుడో ఓసారి కనిపించే తెల్లని పువ్వుతో మరింత అందంగా ఉంటుంది. గాల్లోని రసాయనాలను నిర్మూలించే శక్తి దీనికి ఉంది. పైగా ఇంటికి అలంకరణ కూడా. ఈ మొక్కను బహుమానంగాను కూడా ఇవ్వచ్చు. అలాగే జెర్బరా డైసీ, అందంగా గుండ్రటి పూలతో రకరకాల రంగుల్లో ఉంటాయి ఇవి. ఈ మొక్కలకు కూడా గాలిని శుభ్రం చేసే గుణం ఉంది. ఎక్కువ కాలం తాజాగా ఉండే ఈ పూలు చిన్న చిన్న కొమ్మలతో చూడటానికి బాగుంటాయి. ఇంటి అలంకరణలోనూ వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇవి ఎక్కువ వెలుతురులో పెరుగుతాయి. వీటిని ఎండ ఎక్కువసేపు పడే బాల్కనీ కుండీల్లోనూ పెంచుకోవచ్చు. అలాగే జెరానియం అనే ఈ మొక్కకి మంచి సువాసన ఉంటుంది. దోమలు రాకుండా చేయటంలో ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. రంగురంగుల పూలతో జెరానియం చుట్టూ ఉండే ప్రదేశానికి కళ తెచ్చి పెడుతుంది. ఇది ఇంటి లోపల పెరిగినా తగినంత వెలుతురు తప్పనిసరి. దీన్ని పెంచే మట్టిలో నీరు నిలవకుండా చూసుకోవాలి. అలాని వేర్లు పొడిబారకుండా తగినన్ని నీళ్లు అందించాలి. అది సారవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఇలాంటి మొక్కల్ని పెంచుకోవటం వల్ల ఇటు ఆరోగ్యానికి అటు పర్యావరణానికి రెండింటికి మేలు చేసిన వారమవుతాం. శ్రోతలు, ఈ విధంగా వనితావాణి మహిళల కార్యక్రమంలో మరిన్ని విషయాలు వినబోయే ముందు కార్యక్రమంలో ఇప్పుడైతే ఒక పాటను విందాం.

ఎంతో మంది బాలికలు హక్కులు కోల్పోతున్నారు. శారీరకంగా మానసికంగా పరిపక్వం కాని వయసులో వివాహాల వల్ల బాలికలు తీవ్ర అనారోగ్య సమస్యల పాలవుతున్నారని, ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయని, ఒకవేళ ఆ గండం గడిచి గట్టెక్కినా పుట్టిన పిల్లలు బలహీనంగా తల్లులు అనారోగ్య పీడితులుగా ఉంటున్నారని నిర్ధారించారు. సతీ సహగమనం, బాల్య వివాహాల వంటి అనాచారాలు భారతీయ సమాజాన్ని అనాగరికంగా మార్చేసి జాతి నీతినే ప్రశ్నార్థకం చేసిన వేళ రాజారాం మోహన్ రాయ్, కందుకూరి వంటి సంస్కరణోద్యమ సారథులు పుట్టుకొచ్చారు. విధవా పునర్వివాహాలను విప్లవీకరించారు. వధూవరుల వయోభేదాలు నేడు గణనీయంగా తగ్గిన బాల్య వివాహాలకు మాత్రం తెరపడింది లేదు. కోట్లాది బాలికల కన్నీటి ఘోష తెరిపిన పడింది లేదు. 18 ఏళ్లలోపు బాలికలు ప్రతి ముగ్గురిలో ఇద్దరికి బాల్య వివాహాలతో బంగ్లాదేశ్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచి అప్రతిష్ట మూట కట్టుకుంటే దాని వెన్నంటే భారత్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్లు ఉన్నాయని యూనిసెఫ్ అధ్యయనం నిర్ధారించింది. రజస్వల అయిన వెంటనే ఆడపిల్లను చదువు సంధ్యలు మాన్పించి పసుపు తాడు పేరిట మెడకు పలుపు తాడు తగిలించే అన్ని చోట్ల పిల్లి పీటలు అక్షరాల ఆడపిల్లల బలిపీఠాలే అవుతున్నాయి. పరిపూర్ణ మహిళగా ఎదగకుండానే బిడ్డలకు జన్మనిస్తున్న తల్లులు, వారి పిల్లలు ఎంత దుర్బలంగా ఉంటున్నది అంతర్జాతీయ పోషకాహార నివేదిక వెల్లడించింది. బాల్య వివాహాల్ని సమర్థంగా నిరోధించగలిగితే ఆరోగ్య భారతావనికి అది తొలిమెట్టు కాగలుగుతుంది. 18 ఏళ్ల వయసు దాటేదాకా ప్రతి ఆడపిల్ల నిర్భయంగా చదువుకోగలిగిన వాతావరణాన్ని కల్పించి సామాజిక అపోహల్ని దూరం చేసే జనచేతన కార్యక్రమాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదంతొక్కినప్పుడే ఈ బాల్య వివాహాలను శాశ్వతంగా రూపుమాపగలం.

శ్రోతలు, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితాల్ని తీర్చిదిద్దుకునే హక్కు పురుషులకు ఎంత ఉందో మహిళలకు అంతే ఉంది. సహస్రాబ్దాలుగా పురుషాధిక్య భావజాలం ఊడలదిగి విస్తరించిన భారతావనిలో దేశ జనావళిలో దాదాపు సగంగా ఉన్న స్త్రీజాతి హక్కు దిక్కులేనిదే అవుతోంది. అమ్మ గర్భంలో ఊపిరి పోసుకున్నప్పటి నుంచే ఆడపిల్ల పట్ల కనబరుస్తున్న సామాజిక దుర్విచక్షణ కౌమారప్రాయం రాగానే ఓ అయ్య చేతిలో పెట్టేసి బాధ్యత దులపరించేసుకునే బాలికా వధువులు మహాజాడ్యమే దేశ ప్రగతికి శాపంగా పరిణమించింది. బాల్య వివాహాల వల్ల

0: వనితావాణి మహిళల కార్యక్రమంలో ఇప్పుడైతే ఓ చిన్న విరామం.
1: Drive smart, drive Maruti Suzuki Alto Caton. This may have mileage of 24.90 km per litre. Smart Play Studio, 15 plus safety features, including 6 airbags. Next Gen K-Series 1.0 litre dual jet, dual VVT engine or spacious interiors. Buy offers up to 60,500. Offers stock rehne takhi.
2: RG visit kare apne nazdeeki Maruti dealership. Sharte lagu.

శ్రోతలు, పిల్లల్లో ఎదురయ్యే మలబద్ధకం సమస్యను ఎలా అధిగమించవచ్చు అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దవాళ్లలానే పిల్లల్లోనూ మలబద్ధకం సమస్య కనిపిస్తుంది. విరేచనం సాఫీగా కాదు. సాధారణంగా తల్లి పాలు తాగే పిల్లల్లో మలబద్ధకం సమస్య ఉండదు, కానీ డబ్బా పాలు తాగే పిల్లల్లో కొందరు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఏడాది నిండిన పిల్లలైతే వాళ్ళు తినే ఆహారంలో పీచు ఉంటుందా లేదా అనేది గమనించుకోవాలి. అది తగ్గితే మంచి నీళ్లు ఎక్కువగా తాగించాలి. మల విసర్జన కష్టంగా ఉండే ఏడాది నుండి రెండేళ్లలోపు పిల్లలు ఆ నొప్పికి భయపడి మల విసర్జనని వాయిదా వేస్తారు. దాంతో సమస్య ఇంకా పెరిగి మరికొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. డబ్బా పాలు తాగుతున్న పిల్లలకు అందులో కలిపే నీటి పరిమాణాన్ని పెంచాలి. అప్పటి వరకు వాడుతున్నది కాకుండా మరో కొత్త పాల పొడిని ప్రయత్నించాలి. ప్రతిరోజు ఎండు ద్రాక్షని ఒకసారి గోరువెచ్చటి నీళ్లతో కడిగి ఆ తరువాత మంచి నీళ్లలో నానబెట్టాలి. ఇవి బాగా నానాక మెత్తగా చేసి నీళ్లతో కలిపి 6 నెలల్లోపు పిల్లలకైతే ఈ నీటిని వడపోసి 2 చెంచాల చొప్పున రోజులో 2 సార్లు తాగించాలి. అలాగే 6 నెలలు నిండిన పిల్లలకైతే వడపోయకుండా 3 లేదా 4 చెంచాల చొప్పున 2 పూటలా తాగించాలి. అప్పుడు విరేచనం సాఫీ అవుతుంది. అలాగే ఎండు ద్రాక్షలో ఉండే పోషక విలువలు పిల్లలకు అందుతాయి. పాపాయిని వెళ్ళకిలా పడుకోబెట్టి బొడ్డు కింద పొట్ట భాగంలో గోరువెచ్చటి ఆమోదాన్ని రాసి మృదువుగా మర్దన చేయాలి. గతంలో చంటి పిల్లలకు ప్రతిరోజు పరగడుపున చిటికెడు ఆమోదాన్ని నాలుకపై రాసేవారు. దీంతో మలబద్ధకం సమస్య ఉండేది కాదు. ప్రస్తుతం ఈ అలవాటు తగ్గింది. అయితే మలబద్ధకం ఉన్న చంటి పిల్లలకు వారు వయసును బట్టి గోరువెచ్చటి నీళ్లల్లో 1/2 చెంచా ఆమోదం కలిపి తాగిస్తే తీవ్రంగా ఉన్న మలబద్ధకం కొద్దిగా తగ్గుతుంది. ఏడాది నిండిన పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తే వాళ్లకు ఇచ్చే ఆహారంలో కాయగూరలు, ఆకుకూరలు చేర్చి చూడండి. ఎక్కువగా మంచినీళ్లు తాగించాలి. పండిన అరటిపండు, బత్తాయి, కమలాపళ్ళు తినిపించాలి. చిప్స్ వంటి చిరుతిళ్ళు తినే అలవాటు ఉంటే మాన్పించటం మంచిది. 2 లేదా 3 ఎండు ఖర్జూరాలను శుభ్రంగా కడిగి రాత్రిపూట వేడి నీళ్లల్లో నానబెట్టాలి. ఉదయం వాటిని మెత్తగా చేసి గింజలను తీసేయాలి. ఈ ఖర్జూరం గుజ్జును నీళ్లతో కలిపి పిల్లలతో తాగించాలి. విరేచనం సాఫీగా కావటమే కాదు, ఇందులోని ఇనుము, కాల్షియం పిల్లలకు మేలు చేస్తాయి. అలాగే ఎండు ఖర్జూరం ఓ టానిక్లా ఉపయోగపడుతుంది. ఇది పిల్లలకు మేలు చేస్తుంది కాబట్టి ఎన్ని రోజులు ఇచ్చినా హాని ఉండదు. దీంతోపాటు పిల్లల్ని చురుగ్గా ఉంచేలా చూడాలి. ఎక్కువసేపు ఆటలు ఆడించటం, దానివల్ల కూడా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగై మలబద్ధకం సమస్య ఎదురుకాకుండా ఉంటుంది.

శ్రోతలు, మీరు ఇంతవరకు ఈనాటి మన వనితావాణి మహిళల కార్యక్రమంలో భాగంగా మహిళలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలతో పాటు మరికొన్ని పాటలు విన్నారు. ప్రకృతి ఒసిగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.